ీనయో హరిపదం పితరం స్వభక్త్యా ప్రహ్లాదమర్చ్య హరిసంభవ కారణాత్మన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయ.

పూర్ణబోధమతరమ్య సుధాబ్ధిచంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్.

రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతే నృపాధన చయం బహువాహనస్త మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏషా సమస్త జనతా పర

సంధారితా మల మహార్ఘ సూర్ధ పుంద్ర చక్రాది పంచవరముద్ర సుశోభితాంగ శ్రీరాఘవేంద్ర మమ దేహి కరావలంబౌ శ్రీరాఘవేంద్ర మమ దేహి కరావలంబం నారాయణాది పరమాస్త సుమంత్ర జప్తః సిద్ధగ్ని సప్తతి మహోజ్వల మంత్రవర్గా తత్తత్ సువేద్య హరి

तथा समग्र गुण लक्षणो भेदानां असंशयानां प्रसाद मात्रेण स्वभक्ता वेद संशय क्षेत्रोणां प्रणवाद्यशेष वैष्णव मंत्रोद्धारकाणां सर्वदा सर्व वैष्णव मंत्र जापकानां संसिद्ध सप्तकोटि महामंत्राणां भगवती भक्त्यतिशयेन भगवदुपासनार्थं स्वेच्छया गृहीत रूपाणां तत्र तत्र पृथक् पृथक् भगवतोऽनन्त रूपेषु पृथक् पृथक् वेदोक्त तदनुक्त पारदोक्त तदनुक्त संप्रदायागत स्वेतरस्वाभिन्नतया विशेष शक्ति विशेषाभ्यां पृथक् व्यवहार विषय सर्वसामर्थ्योपेत निरवधिकानन्दानवद्य कल्याण गुण परिपूर्णानन्द गुणोपसंहर्तॄणां तथा वेदोक्त सर्वक्रियोपसंहर्तॄणां एवम् अनन्तरूपावयव गुणक्रिया जास्तवस्था विशिष्ट भगवदुपासकानां परमदयालूनां क्षमासमुद्राणां भक्तवत्सलानां भक्तापराधसहिष्णूनां स्वभक्तान् दुर्मार्गादुद्धृत्य सन्मार्गस्थापकानां स्वभक्तं माम् उद्दिश्य भगवतः पुरः परमदयालो क्षमासमुद्रा भक्तवत्सला भक्तापराधसहिष्णु तदधीनं दीनं दूनं मनाथं शरणागतं एनम् उद्धरेति विज्ञापनकर्तॄणां सर्वज्ञशिरोमणीनां अजेजगुर्वन्तर्यामिणां सदा भगवत्पराणां भगवतोऽन्यत्र सर्ववस्तुषु मनःसङ्ग्रहितानां सर्वत्र सर्वदा सर्वाकार सर्वाधार सर्वाश्रय सर्वोत्पादक सर्वपालक सर्वसंहारक सर्वनियामक सर्वप्रेरक सर्वप्रवर्तक सर्वनिवर्तक यथा योग्यं सर्वज्ञानाज्ञानबन्धमोक्षप्रदा सर्वसत्ताप्रदा सर्वशब्दवाच्य सर्वशब्दप्रवृत्तिनिमित्त सर्वगुणादिपरिपूर्णतम सर्वदोषादिदूर सर्वाचिन्त्य सर्वोत्तम सर्वेश्वर सर्वात्यन्तविलक्षण स्वगतवेदविवर्जितत्वादिना भगवद्द्रष्टॄणां अभिमानादि सर्वदोषदूराणां असूयेर्ष्याद्यशेषमनोदोषनिवर्तकानां नित्यापरोक्षीकृत रमायुक्ताशेषवद्रूपाणां अत एव विलीनाशेषप्रकृतिबन्धानां अत एव दूरोत्सारिताशेषनिष्ठानां अत एवाशेषभक्ताशेषनिष्ठनिवर्तकानां प्रणवोपासकानां अस्मदादिगुरूणां श्रीमदानन्दतीर्थश्रीमच्चरणानाम् अन्तर्यामिन् अनिरुद्ध प्रत्युन्न सङ्ग्रहणवासुदेवात्मक श्रीमध्ववल्लभ श्रीलक्ष्मी वेदव्यासात्मक अण्डस्थितानन्दरूपावयव गुणक्रिया जात्यवस्थाविशिष्ट रमायुक्त क्षीराद्विदेशदायि श्रीपद्मनाभात्मक अण्डाद्बहिः अभिव्यक्त शुद्धसृष्टित्वेनाभिमत श्रीचतुर्मुखमुख्यप्राणोपास्यत्वाद्यनेक प्रयोजनकानन्दानन्दरूपमूलभूत तथा अशेषजगत्पालनप्रयोजनक शान्तिपत्यनिरुद्धमूलभूत अशेषजगत्सृष्टिप्रयोजनक कृतिपतिप्रद्युम्नमूलभूत जगत्संहारप्रयोजनक जयापतिसङ्कर्षणमूलभूत तथा स्वस्वासमग्रयोग्यताभिज्ञ परमानुग्रहशील भगवत्प्रेरितचतुर्मुखादि सद्गुरोपदिष्टा स्वस्वायोग्य भगवद्रूपगुणोपासनया सञ्जात स्वस्वायोग्य भगवद्रूपविशेषदर्शनभोगाभ्याम् विनिष्टानिष्टसञ्चितप्रारब्धलक्षणाशेषकर्मणाम् स्वस्वायोग्यतानुसारेण सम्पूर्णसाधनानाम् पूर्वकल्पे ब्रह्मणा सह विरजानदीस्नानेन त्यक्तलिङ्गानाम् तथा विनिष्टावशिष्टेष्टावेद प्रारब्धकर्मणाम् प्रलयकाले भगवदुदरेव सदा
ఆనందమాత్రే పుషాం తదనుభవరహితానాం స్వస్వాయోగ్య భగవద్రూప విశేష ధ్యానరతానాం సృష్టికాలే భగవదాజ్ఞయా భగవద్రాబ్ధిర్నిర్గతానాం శ్రీ శ్వేతద్వీపదర్శనం నిమిత్తీకృత్య ప్రధానావరణభూత స్వేచ్ఛా ప్రసరణేన స్వస్వాయోగ్యానందావిర్భావలక్షణ ముక్తి ప్రధాన ప్రయోజనక మాయావతి శ్రీ వాసుదేవాత్మక లక్ష్మ్యాత్మక ప్రళయాభ్యస్త శ్రీ వటపత్రశేషాయశేష జగదుదరాశేష ముక్తనాభిదేశోర్ధవాద కుక్షాఖ్యదేశ త్రివిధాశేష సంసారినాభిదేశాఖిల తమపతితనాభ్యదో భాగదేశ శ్రీ భూమ్యాలింగిత కాళాదిజ్యేష్ఠక పరమాణ్వాద్యశేష కాళావయవ సృష్ట్యాదికర్తృశేష నామక పరమపురుష నామక శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణానిరుద్ధాది చతురూపాత్మక గాయత్రీ నామక సవితుర్నామక రూప విశేషాత్మక వ్యాప్తరూప బృహత్సరీర శూన్యావిధ కాలావిధ కేవలావిధ బ్రహ్మావిధానందావిధ రూప విశేషాత్మక నిరూపచరిత మూల రూప నిరూపచరిత వ్యాప్త ప్రతిబద్ధ అనంతదేజ పుంజ తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక గాయత్రీ భూతవాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక లోకవేద సమీర రమాంతర్గత ప్రణమాచతుర్య పాదోపేద గాయత్రీ పాద చతుష్టయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతావనస్థిత శ్వేతద్వీపస్థిత సర్వజీవస్థిత రూప భేదేన చతురూపాత్మక నిరూపచరిత సర్వభావర్త ప్రతిపాదక శ్రీదేవ్యాజిరమా రూపాష్టక అభిమన్యమాన చక్రశంఖవరాభయయుక్త హస్తచతుష్టయోపేత ప్రదీపవర్ణ సర్వావరణభూషిత విశ్వాది భగవద్ రూపాష్టక ప్రతిపాదక అగారాధ్యష్టాక్షరాత్మక శ్రీమత్ ప్రణవాధ్యష్ట మహామంత్ర ప్రతిపాద్య అష్టరూపాత్మక మంత్రాధ్యాయోక్త భూవరాహాద్యశేష వైష్ణవ మంత్ర ప్రతిపాద్య భూవరాహాద్యశేష రూప విశేషాత్మక రమాది మంత్ర ప్రతిపాద్య రమాదినిష్ట రమాది నియామక రూప విశేషాత్మక శ్రీలక్ష్మీ నృసింహాత్మక పరమదయాళో క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు దేశకాలాధిపతే దేహేంద్రియాధిపతే సూర్యవంశధ్వజ రఘుకుల తిలక లక్ష్మణ వరద శత్రుఘ్నగ్రజ శ్రీమద్ధను మధుపాశిత చరణ సీతాపతే శ్రీరామచంద్ర తురాజ్ఞయా తత్ప్రసాదా తత్ప్రేరణయా తత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ తురాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద ముక్తినామక రూప విశేషై మద్రుదిష్టిదేన పరమదయాళున క్షమా సముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధయిష్ణున సర్వస్వామిన సర్వప్రేరకేణ సర్వదాత్విక దేవతా ప్రేరకేణ సర్వదాత్వికాసురభంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త దుర్మతి భంజకేన అతయవ ప్రభంజన శబ్దవాచ్యేన ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధిజోదకేన సర్వకర్మకర్త్ర సర్వకర్మకారయిత్ర సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్భోదకేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మసిద్ధిప్రదేణ సర్వకర్మనిష్టేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అతయవాశేష జీవసి సంఖ్యానాదికాలీన ధర్మాధర్మ ద్రష్టు స్వేచ్ఛయోద్బోధకేన తద్వాదిక కపిలోపాసకేన రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్తానందమేన ప్రతిపాద్య ముఖ్యతమేన అనంతగుణ పరిపూర్ణేన సర్వదోషదూరేణ త్వచ్చిత్తాభిజ్ఞేన త్వచ్చిత్తానుసారచిత్తేన త్వత్పరమానుగ్రహపాత్రభూతేన మద్యోగ్యతాద్యభిజ్ఞేన శ్రీభారతీరమణేన
ருதிரேஷாத்விகோபாசிதரணேன மம சர்வாஸ்வஸ்தாசு சித்ததா விசித்ததா துதுபாசகேன ஸ்ரீமுக்ஷப்ராணேன பிரேரிதஸ்ஸன் தத் சம்ஸ்கிருதிபூர்வகம் சேனா சமுத்தாய அத்யதனம் சுவர்ணாஸ்திரமோஜிதம் தேசகாலாவஸ்தோஜிதம் நித்ய நைமித்திக காம்யபேதேன த்ரிவிதம் தத் பூஜாத்மகம் கர்ம யதாசக்தி யதாஜ்ஞப்தி யதா வைபவம் கரிஷ்யே. மதாஜ்ஞாகாரிபிஹி வித்யா சம்பந்திபிஹி தேய சம்பந்திபிஷ்ச துதியைஹி அசேஷேர்ஜனைஹி தத் சர்வ கர்ம கர்த்ருத்வ காரோக்த்ருத்வாத் அனுசந்தானபூர்வகம் காரயிஷ்யே ச. இது ஸ்ரீராகவேந்திராட்சேதனாகிருதமஞ்சதா ராஜசங்கல்பகத்யம் ஸ்யாத் ப்ரீத்தேர் மாதவ மத்வயோ. இது ஸ்ரீராகவேந்திரைதி சிரோமணிபிஹி விரஜிதம் ராஜசங்கல்பகத்யம் சம்பூர்ணம்.